తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగడి తరగ